0: మీరు రోజు ఇలా సాధన చేస్తారా?
1: ఇప్పుడే మొదలు పెట్టాను. మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి కదా.
0: నేను ఇక నేర్పేదే ఉంది, మీరు ఇంత బాగా పాడుతుంటే.
1: వైశజ్యం, మందరం.

0: అదేంటండి, మీరు పక్కనుంటే నేను గొంతు వెప్పితే చాలు, మంచి రాగం అయిపోతుంది.
1: నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే, మధ్యమావతి.
2: నీ సరే